0: కాసేపని కోర్టులో లేవను కొడుతా బాయస్ పాలితా పోర్సు రాక్ వని నిల్ల పరుము అప్పే పాలి తతోసు కుయలాచు తాకు తై చాట్ట ఔసిన్ పోర్సు అబ్బు
1: తాలాస్ పోయా గోర్లే కసి పోయా దొసి సాటి